ఆంగ్లకవర్ధన టెక్స్టైల్స్ మతకద ఏస్తిహా బలాగిన ఆదరే కేపు దవస కాటా థోరెన్.